గుడ్ మార్నింగ్ ఎలా ఉంది? దహయాయి వినాడి అటాయి ఆట నుపురుదు ఎలా అనే సుపురుదు ఎలా అవక నుపురుదు కటహాండ కేహునేనే దా అవులు అన్నయ్య తిన అప్పు తిన దానికి కట్టిన అసహాయకతమై అది దేదును మావత వెడ పటంగా అన్న తీయన్ని కొహోమద్ ఈ అనివాడు అరగిన దాని సలక్ దిగా వెందల అది ఉదయ పాందరు సుపురుదు తీర వెడట ఆవద్ వెడగరనగా మంది ఇన్ని రైట్ హినంగి మేఘతమై వెలాబ్ ఉదయ వెడడిక పటంగా అరగిన చిల్లకే హినా వెళ లసన సింధురిగా కహగిన మే పత్ర వెళ వెడగరన్న తమయ్యో వాటి తీయన్ని కథాకల్లో మెసేజ్ కల్లో ఆదరీకరణ ఓనమ కినెక్వ ఉదయ వరవి సింధు ఒకటి ఎక్కుతుకరి కన్నా షాన్సుకి తీనో దేదును మావతట అవహం హరద్ వెడకం తన కట్టి అయినో అనం బొసా పొడ్డక్ ఏంటి గీళ్ళ వగే నంగి ఇన్నే వాటకరాన్ని దిగింది బొసాగి నమ్మద్దాల యాలు సెట్టు గీ నమ్మద్దాల మడగీల మెసేజ్ కద్దాల సింధు ఒక ఇల్ల కన్నా తమైనేద ఓనమ్మ మూడ్ ఎక్క ఫిక్స్ కరగన్న పులు అని ఆస్తు సింధు ఒక హనుకోట వాడ ఏమనేది మట నంగి ఏమెక్క తీయనో పొడ్డ ఇంకెం హిటియా చతురి ఇంగిటియా సమహారలాడు సింధు ఒక హువాట పస్సే ఒడి వెన ఫీలిన్ అకేనవాణి అన్నేని సాముదమాయి దవల్ ఇక వెనుక ఆ వెడిపుర మాధురేకరణ కట్టి వెకతు కరిగిన హౌల్ బిటిన్ హౌల్ ఏది ఎదురు మావతాగి నిన్న పులువ కథాకరణవాణ హాట్లైన్ నంబర్ ఇక తీయను ఇటు పస్సే మెసేజ్ గా దానం బిందు హత్సి ఎకులహ అనుపహ అనుపహ అనుపహ తీయను ఎఫ్ఎం ఒఫిషియల్ ఫేస్బుక్ పేజ్ ఇక్కడ గిహిల్లా ఇన్బాక్స్ ఏ మెసేజ్ గా తీబో మంగవామ తక్కరన్నది లాస్ట్ వేలా ఇన్నో హరిద రైట్ ఏనా ఇది ఉదయ దహయాయి వినాడి దహయాయి వేలావ దహయాయి దహయాయి ఏంజల్ నంబర్ ఎక్క నమ్మేక ఆ విషయం అక్కరన్న హరి అప్పుడు తిన్నతగా వెడపటానికి అన్న తిగింది దవల్ ఇక వెనక ఇక దిగట మా వాహగిరిన్నా

హాయ్ హాయ్ సుబ్బద్దాం లేకాయ్ వినాది దహాయ్ వెళ్ళావ ఒయాగే మగే గిందర హెందావ అదతి థింగ్ సుపుడిదు విధిహటమా పటం గానే తమోయ్ లాసిమేని హవ సహతర మేని కమ్మంగినో మే పతే దంగి థింగ్ ఒయాట ఒయాదరే కన్న కట్టియాత్ ఎక్కదు కరేగేన లస్సర సిందువా కహన్న తమోయ్ తీయన్నే హవ సహతరటి కాలింగ్ కో బలన్న అదని వాడు కట్టియా అద హొరలేడా ఖోఖో ఒయాగే లగే హిటపు కెనత్ అద నంద దెన్ కల్పనా కల్ల బలన్నకో ఇస్కోల యాన దవసాక్ ఉనానా మమ దాన్ని వారిం గెనియన్నే మండే కాలసటహనట తీయన పొట్టికా బొరుద మం అహన్నే ఎచ్చరట సీయ హొదాయి పొడ కవిల్లా ఎతురట అవిల్లా పొడ కల్పనా కల్ల బలనకట మం అపే ఆసా ఎక్కత్ కివ్వ మడ నికన్ అది సదుద వగే కియలా ఆ నద్ద ఇయే ఇరిద వగే అది సదుద వగే ఏకనే మం కివ్వ అది బరి వెలా హరి మం ఇస్కోల గియ దవసక్ ఉనా నాన్ అనివారెన్ మగే పొద్ బ్యాగి కే తీయన్నే మండే గెనియానోని పొట్టిక ఏమ కరల నెత్తం ఒయా మన సేక్ వెన్న బ్యా ఓమ వెలా నెత్తం ఇస్కోల యాన కాలే హా హరిదా ఏనం ఇథిన్ అద ట్వెనద వగేమ మమ్మే పత్తి హతర వెన కంగ ఇన నిసా వాడి కియన దేవల్ తియన టిక ఒక్కోమ అరగిన ఎన్న మే పత్తి ఇయ కొహమద దాన్సల్ హెమ వెందద హితు వడ వడ ఇయ దాన్సల్ హెమ తిబునానే నేదా ఏ ఒక్కోమ టిక అర ఇయ అపి దేనన కథా కరన్న మిస్ వెచ్చ దేవల్ టిక ఒక్కోమ అరగిన మే పత్తి నేన్న ఓర్ ఫోలోవాంగ్ మా వాట్సాప్ చాట్ కి నో మే పత్తి బిద హత్ సేకుల హయను భయను భయను ఉప మగే నమ్ ఎక టగ్ గాల వగే మెసేజ్ ఎక దాన అతర హిమిట కాల్ ఎక కు దెన్న ఇతి హరి ఏ అతర ఎనత ఫెమ ఫే ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ క లైక్ అల ఫాలో కల నతాం లైక్ అల ఫాలో కల టగ్ గాల పె వాల్ పోస్ట్ కి హిం కామెంట్ ఎక దాన బలన్న హదాగిన్ అహల తియన్నే ఒయాగే ఒయ ఉదేట నాదు వెన ఎలాం ఎక తియన్నే మం కనే అమ్మగే ఎలాం ఎక నేమే అమ్మత్ పొడి ఎలాం ఎక గహణవని ఉదేట నేద ఏక నేమే ఉదయట నాకి తిన్న టైమ్ తీయగాన్ని అన్నే ఎలా మీకు అత్తటం మనుస్సే కుణానా వాడు మొన అఖి ఆయుధ మొన అఖర ఆయుధ మావడాంగి తెలిమ్మ అదేం బిమడ అదల దాను ఏమన్నా హోద మాత్రం బాధ తీయగినాలు అల్లు ఇదా కాలను ఏనాంగి కోమిడిగా కమెంట్ కరగనే అన్న ఆమతక కరాన్ ఏపా హాడి వాడి కథ ఉండినే అగే మగే పాలవిని పయ పటంగము ఏమన్నానే నేదా ఏమన్నా అన కెనెక్ నహా హెబై మం హితనమా లంగ దీమా ఏమ కెనెక్ హంబే కియలా హీనయాక్ హీనయాక్ మంగ ఒయాగే ఒయా అమ్మగే మంచాను